0: दिन के 12 बजे हैं, आगे का प्रोग्राम सुनिए तेलुगु जुबान में वर्षा के साथ।
1: रेडियो मॉरिशस
2: 819 किलोहर्ट्ज़ पर, ये है रेडियो मॉरिशस।
1: रेडियो मॉरिशस,
2: रेडियो मॉरिशस।
3: सौंदर्य लहरी, सौंदर्य लहरी। నమస్కారం శ్రోతలందరికీ. ఈ అందమైన రోజున మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ప్రతి మహిళ తన కుటుంబానికి, తన పనికి, తన సమాజానికి ఎంతో విలువైనది. అయితే ఈ ప్రయాణంలో చాలాసార్లు తన గురించి ఆలోచించడం మర్చిపోతుంది. అలాంటి ప్రతి మహిళకు అంకితంగా మీ అభిమాన కార్యక్రమం సౌందర్య లహరి. ఇది సంగీతం, స్ఫూర్తిదాయకమైన ఆలోచనలు, జీవితాన్ని మరింత అందంగా మార్చే చిన్న చిన్న విషయాలతో ఈ అరగంట పాటు మీతోనే ఉంటాను నేను, మీ వర్ష. మరి ఈరోజు ప్రయాణాన్ని ప్రారంభిద్దామా?

ఉదయం 10 నిమిషాలైనా మీ కోసం కేటాయించండి. ఒక కప్పు టీ, ఒక మంచి పుస్తకం, చిన్న నడక లేదా నిశ్శబ్దంగా కూర్చొని ఆలోచించడం కూడా మనసుకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. మనం బాగుంటేనే మన చుట్టూ ఉన్న వారిని మరింత ప్రేమగా చూసుకోగలం.

0: అందం అంటే కేవలం ముఖం మీద కాదు, సరైన నిద్ర, సమతుల్య ఆహారం, తగినంత నీరు తాగడం, కొద్దిపాటి వ్యాయామం, ఇవన్నీ మన ఆరోగ్యానికే కాదు మన ఆత్మవిశ్వాసానికి బలమిస్తాయి.
1: ఏమైనా పనుందా?
2: ఏం లేదు, ఇట్లానే సవారీకి పోవాలి.
1: నేను కూడా వస్తాను.

ప్రతి మహిళ తన జీవితంలో ఎన్నో పాత్రలు పోషిస్తోంది. కూతురు, అక్క, భార్య, తల్లి, ఉద్యోగిని, స్నేహితురాలు. ఈ పాత్రలన్నిటికీ మధ్య ఆమె వ్యక్తిత్వం కూడా అంతే ముఖ్యమైనది. మీ కలలను కూడా ప్రేమించండి, వాటికి సమయం ఇవ్వండి.

తన విలువ తెలిసిన మహిళను ప్రపంచం కూడా గౌరవిస్తుంది. మన విలువను ముందుగా మనమే గుర్తించాలి. ఆత్మవిశ్వాసం మనకు ఉన్న అతి పెద్ద ఆభరణం.

ఇప్పుడు మీ కోసం ఒక చిన్న సవాలు. ఈరోజు ఒక మంచి పని చేయండి. మీ గురించి మీరు గర్వపడే ఒక విషయాన్ని ఒక కాగితంపై రాయండి. చిన్న విషయమైనా సరే దాన్ని గుర్తు చేసుకోండి. మీపై మీకున్న నమ్మకాన్ని మరింత పెంచుకోండి.

0: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక
1: శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారాలు స్వాగతం సుస్వాగతం స్వరాల వేదిక అనే కార్యక్రమంలో ఇవాళ మీరు క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాం సాయంత్రపు వేళ అయితే Let's get going. మొదలు పెట్టున్నాం నీటి కార్యక్రమం.

అవునండి, సంగీత రసికులార సంతృపు వేళ అంటే మనం చేస్తూ ఉంటాము ఏదో ఒక ఇంటి పనులు, ఇంకా వంటగదిలోనున్న మనం తయారు చేస్తున్నాం. మీరేమైనా చేస్తున్నారైతే స్టే ట్యూన్డ్, స్టే కనెక్టెడ్ సరాల వేదిక అనే కార్యక్రమంలో.

హే శ్రోతలు, ఇవాళ మీరు మీ జన్మదినోత్సవం లేదా పెళ్లి వార్షికోత్సవం జరుపుకుంటున్నారైతే జన్మదినోత్సవ శుభాకాంక్షలు, ఇంకా పెళ్లి వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ రాబోయే పాట విశేషంగా మీకే.

అవునండి, సంగీత రసికులారా, నేటి ప్లేలిస్ట్ని మీరు బాగానే మెచ్చుకుంటున్నారని ఆశిస్తూ నేటి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము.

అవునండి, సంగీత రసికులారా, దుర్భాగ్యంగా మన కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సమయం సూచిస్తున్నది. ఇంతటితో మీ కృతికకి సెలవు ఇవ్వండి ఇంకో కార్యక్రమం దాకా. నమస్కారం అండి, శుభరాత్రి.